0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri P. Purnachandar. He is accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
3: Karyakramamlo munduga vinandi Siddhi Vinayakam Shanmukha Priya Ragamlo Muthuswami Dikshitar Kriti Rupakathalam.
4: Shri Purnachandar begins his vocal recital with Siddhi Vinayakam, a composition of Muthuswami Dikshitar in Rag Shanmukha Priya set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి లలితే మాం పాహి యదుగుల కాంభోజి రాగం రూపక తాళం చెంగల్వరాయర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ చెంగల్వరాయర్ లలితే మాం పాహి ఇన్ రాగ్ యదుగుల కాంభోజి సెట్ టు రూపక్ తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మనసు స్వాధీనమైన రాగం శంకరాభరణం మిశ్రచాపు తాళం త్యాగరాజస్వామి కృతి.
1: Shri Purnachandar concludes his vocal recital with a composition in Rag Shankarabharanam. Manasu Swadhina Maina, set to Mishra Chaputal, composed by Saint Thyagaraja.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్ అండ్ శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Akonde Srinivasa Raja Rao, supported on violin by Sri Peravali Nandakumar and on Mrudangam by Sri P.S. N.S.V.S. Falgun.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ పెరవల నందకుమార్ వయోలిన్, శ్రీ పిఎస్ ఎన్ఎస్విఎస్ ఫల్గున్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కృతి బాగాయనయ్య ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: You have just heard a Tyagaraja Kruti, Manavi Alakinsaradate, in Ragnalina Kanti, set to Adithal.
1: Intavarku, Manavi Alakinsaradate, Tyagaraja Swami Kirtana Vinnaru, Nalina Kanti Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you are listening to vocal recital by Sri Akundi Srinivasaraja Rao.
1: Meeru Vintunnaru రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్ శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు నౌ ప్రెజెంట్స్ ఎ స్వాతి తిరునాల్ కృతి మామవ సదా జనని ఇన్ రాగ్ కన్నడ సెట్ టు రూపక్ తాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మామవ సదా జనని స్వాతి తిరునాల్ కీర్తన కన్నడ రాగం రూపక తాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టీకే జయరామన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి వినతాసుత వాహన, జయంత సేనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri D.K. Jayaraman. He is accompanied on violin by Shrimati T. Rukmini and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri D.K. Jayaraman begins his vocal recital with a composition of Saint Tyagaraja in Rag Jayanta Sena, Vinata Suta Vahana, set to Aditaal.

0: ఇప్పుడు వినండి చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి దేవి బ్రోవ సమయమిదే ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవి బ్రోవ సమయమిదే, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ చింతామణి, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ

0: ఇప్పుడు వినండి ఏకామ్రేష నాయికే కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: లిసన్ టు ఏకామ్రేష నాయికే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక శుద్ధ సావేరి, సెట్ టు ఆదితాళ్.